ఇతిహాస పరంపరే సంస్కృతి కలిసిద మహాగురువు నీవు. అప్పనిందరే ఆకాశ నిమ్మ ప్రీతియే సా.